0: గారే గారే
1: గారే
0: గారే గారే గారే గారే
1: గారే
0: మేరే మన కే ద్వార యే ఘుసత జాత హమ మరత జాత అరే ఏ ఏ ఏ చతుర నార